తాడు సారిదాయి సంతి మొగిది ఉగం మోగి తాయితో చించి బోయా మోచే కుంశు పేమోర ఆపి జుగుంతి హోపా కుంశిసే